స్నానం సమర్పయామి ఓం కాళాయ నమః చందనం సమర్పయామి ఓం కల్పకరణాయ నమః మక్షితారిం సమర్పయామి ఓం బల్పకరణాయ నమః బెల్పత్ర పుష్పం సమర్పయామి ఓం శ్రీశాం సదాశివాయ నమః ముత్రే నిర్మాల్య విశ్వచరాభిషేకం కురయాత తలన్యాతాం కృత్యం త్రంబకం హృదయాయ నమః ఓం జజామహే శిష్టే స్వాహా ఓం సుగంధిం పుష్టివర్ధనం శిఖాయ సదా ఓం ఉర్వారుకుమే వందనా కౌచాయ ఓం ఓం రక్తోర్ముషి నేత్రత్రాంగద ఓం మామృతాద అస్త్రాయ వడ ఓం ఓం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్రం సంద్